చెబితిడవారుమయ్యా, చెబితిడవారుమయ్యా, ఆవియాణ నింగళ అన్బు దైవమే.